పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాధ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసే.

ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యగ్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభా

కోమళాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం పాతుష్టి పుష్టి మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని.

మధుప్రీతా వందిన్యాది సమన్విత దధ్యన్నా సక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదరా సక్త చిత్త సాకిన్యం స్వరూపిణి ఆజ్ఞా చక్రాం చ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ

శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్టా సదసద్రూపధారిణి అష్టమూర్తిర్ అజాదిత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప.

శుభకరీశోభన సులభ గతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకని సర్వార్థ

అమధుక్కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రసశేవధి పుష్టా పురాతరా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశగస్తా పాశగంత్రి పరమంత్ర విభేదిని మూర్తమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధాచిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ

వైష్ణవి విష్ణు రూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థా కుల రూపిణి వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనా కళ్య విదగ్ధ బైందవాసన తత్వాధిక తత్వమయి తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్విని వారిణి స్వస్థా స్వభావ మధురా ధీరాధీర సమర్థిత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజా కౌలిని కేవలార్ధ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ

వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచ ప్రేత మంజాదిశాయిని పంచమీ పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శ్రమాత్మిక బంధుక కుసుమ ప్రఖ్యా బాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానసా బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శివ శంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రిఖండేషి త్రికుణాంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక ఆబాల గోప విదిత సర్వాన్నుల్లంఘ్య శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తైక రూపిణి.